0: ఈ తీర్చిన తమ బహదే బాహుగ మాత శరీత తింఫల్ నో నీ బల అఫేత గవత సౌడి బాకుండా సినిమ పూజ భక్తి నిపిసింది.
1: Ovintis, nei maki informasaun balorong ohing, husi studi sentral Kampung Ngalor Dili, hawer siana belo, lori kipa nebe servisu, hato brigadu wain, i adeus.